0: చతుర గోళ క్యారా గోళ చతుర గోళ చతుర ఏక పేరైనా యా గోళ బుల్ల యా చతుర బుల్ల గా
1: ఎక చతుర నార కరకే సింగార
2: ఎక చతుర నార బడి హోషియార
1: మేరే మన కే ద్వార యే ఘుసత జాత
2: అప్నే హి జాల మే ఫసత జాత